0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: కోరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. 50 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
7: Hi, locker lo unna mi pata bangaru gajulni yen cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీ గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికి మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
8: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్పు.
9: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, పాదుష సున్నుండలు, బూందీ మిఠాయి గవ్వలు అయిపోలేదు. చెక్కలు, చెక్కోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడ, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
8: ఓహో,
9: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
8: ఆపరా బాబు,
9: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
8: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
10: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
11: కావ్య ఫుడ్స్.
10: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
12: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
13: TNC apply.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com. Mm-hmm.

0: Okay, welcome back to Vidhi Jallu. I'm your host Kalyan Kattamuri, and I'm going to keep my conversation in English for all the listeners of Bali 92.3 FM, including our beloved Vidhi Jallu listeners. Why? The reason is very simple. We have the biggest and the grandest Indian Independence Day celebrations coming to the Bay Area on August 15th. It's Swadesh, brought to you by AIA, Association of Indo-Americans, and Bali 92.3 FM. And truly, this time it's going to be spectacular, special, extra special. And we'd like all of you to come be part of it. Number one, August 15th, this time falls on a Saturday. So it'll be an amazing way to celebrate Indian Independence Day on the very day itself, August 15th, Saturday. It'll be in downtown San Jose, where they have typically the Christmas in the Park, Cesar de Chavez Park in San Jose. And this year, we will be commemorating 80 years of India and 250 years of United States. And that's the reason we're going to have not just an Indian parade, we're going to have a multinational parade for the first time in the Bay Area. It's going to be an amazing event. We'll have, of course, a representation from floats representing various states of India. That will definitely happen. On the top of it, we'll also have multinational parade with floats representing multiple other nations, including the United States of America. So do not miss the multinational parade. By the way, the parade as well as the day-night mela is completely free to attend. It is a free event to attend. So to witness the parade and just directly walk into the day-night mela, which is at the same location, it's going to be completely free for you to attend the event. And once again, it's going to be at the Cesar de Chavez Park, the same location where we have the Christmas in the Park in San Jose, a beautiful location in downtown San Jose. So we're going to have a multinational parade between 4 to 6 p.m. But the day-night mela itself at the same location will happen from 2 p.m. all the way till 10 p.m. with cultural program, live performances, a Bollywood concert, food, shopping, kids activities, free henna tattoos, free face painting, and lots of other fun stuff. Do not miss it. For more details, go to aiaevents.org, aiaevents.org. And if you're interested for booths or sponsorships, again, we have all the details and the numbers on our website, aiaevents.org. Swadesh, the grandest Indian Independence Day celebrations in the California. And that will be on August 15th, Saturday in downtown San Jose. For tickets and more details, go to aiaevents.org. So today I'm going to have a fun Desi family feud for all of you. You know, for those of you who know the family feud, the way the game operates, there's nothing much to tell. But for those of you who don't know, I'll quickly tell what the game is about. So I'll be asking a question. But the thing is, when that question was asked to 100 different people, you need to guess what you think was the popular answer to that question. So it's not about what you think is the answer. You need to think a little differently. You need to think about what you think was the most popular answer to that question. And we call this Desi Family Feud because most of the questions will be things or items or topics that we Desis can relate to. So once again, today's show is Desi Family Feud, and I'll be asking some fun questions. And again, you need to tell me what you think was the popular answer when the same question was posed to 100 different people. And our studio number to call, 510-573-2562. 510-573-2562. And lots of prizes to win, including a pair of movie tickets to Cine Lounge in Fremont, the Cine Hub in the Bay Area, with recliner seating, Desi condiments for an amazing movie-going experience. Or we could win yourself restaurant coupons or Amazon gift card and lots of other fun gifts that we have on Vidhi Jallu. All you have to do is just participate and be part of the show. Again, participation is all that counts. Right or wrong doesn't really matter. Once again, our studio number, 510-573-2562. 510-573-2562. And here's the very first question. Name a typical gift given to the guests at a Desi wedding. Name a typical gift given to the guests at a Desi wedding. When this question was posed to 100 random people, what do you think was the most popular answer? Once again, our studio number 510-573-2562. 510-573-2562. Once again, the first question on the floor. Name a typical gift given to guests at a Desi wedding. When this question was posed to 100 different people, what do you think was the most popular response? Give us a call, 510-573-2562. 510-573-2562. And before I take your phone calls, once again, Swadesh Indian Independence Day celebrations, August 15th in downtown San Jose.
1: Bay Area, get ready for Swadesh Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities, and more. Brought to you by AIA and Bali 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand Sponsor, Sanjeev Gupta CPA. Platinum Sponsor, Realtor Lavanya Duvi. Travel Partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver Sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
0: Okay, the lines are full. That means people are ready to answer this question. Once again, the question on the floor is, name a typical gift given to guests at a Desi wedding. What do you think was the popular answer when the same question was posed to 100 different people? Give us a call. Let us know what you think. And once again, our studio number 510-573-2562. Hi, hello, namaste. Who's this?
2: Hi, Andy. This is Geeta.
0: Hi, Geeta garu. Ela unnaru?
2: Parvaleda.
0: Happy Friday.
2: Happy Friday.
0: Okay. Chappan, me answer in the even kunnaru. Majority in Japutaru.
2: Majority. Okay, it's a Desi wedding, right?
0: Pakka Desi wedding. Pakka. We can doubt on the Pakka Desi wedding.
2: Desi South Indian, North Indian, ala kudana.
0: Inge meer ilanti question adakkoddu. Oka Desi wedding ankonde evaro pelli. Iddaru Desi pelli chestunnaru papam vallu. North Indian na, South Indian na ante.
2: Oh my God. Maybe that pasupu kunkuma.
0: Okay, pasupu kunkuma. Okay.
2: And some bowl kind of return gift.
0: Okay, అన్ని చెప్పకూడదు ఒక ఆన్సర్ చెప్పాలి నాకు.
2: ఒకటే.
0: వాట్ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ఆన్సర్? ఏమనుకుంటున్నాను చెప్పాలి నాకు.
2: గుడ్ క్వశ్చన్. It depends on the pasupu kunkuma is very common.
0: Okay, so pasupu kunkuma me answer teeskuntanu. Interesting questions chaala unnai Geeta garu. Me next daniki answer cheyalana maaku phone cheyandi. Okay na?
2: Definitely, sure.
0: Thanks Andy, thank you so much. 510-573-2562 our studio number. Hi, hello, namaste, who's this?
3: Hello.
0: Hi, who's this?
3: Yeah, I'm Satyajit.
0: Satyajit, where are you calling from?
3: I'm calling from San Jose.
0: San Jose, Satyajit, what is your answer?
3: Money.
0: Money, you think money is what is given back,
3: yeah,
0: as a typical gift? Okay, no problem. Like I said, there is no right or wrong. Whatever you give, I'll take it. And I'll, of course, give you what the answers turned out to be. And Satyajit, you said you're in San Jose. I just made an elaborate announcement. The biggest and the grandest Indian Independence Day celebrations are coming to your backyard. Did you listen to that?
3: Yep.
0: So it's in downtown San Jose, Swadesh, on August 15th. You're going to have a multinational parade, day-night mela, and completely free to attend. For details, aiaevents.org. Satyajit, please spread the word and please do join us.
3: Okay. Sure.
0: Thank you, sir. Thank you so much. 510-573-2562. Hi, namaste. Who's this?
4: Hello, Andy. My name is Uma from Pleasanton.
0: Hi, Uma garu. Hello, Naru.
4: Bon, Andy.
0: Very good, Uma garu.
4: Question, bon.
0: Thank you. Yevan gunna answer me. మెజారిటీ
4: ఏమనుకుంటున్నానంటే యూజువల్ గా ఏదేదో పోట్లీ బ్యాగ్ అంటారు, విత్ ఎ స్ట్రింగ్, యూనో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లిటిల్ బ్యాగ్ విత్ ఎ స్ట్రింగ్. అందులో అన్ని ఉంటాయి అన్నమాట, పసుపు కుంకుమ, వక్కపొడి, చిన్న గణేష్ స్టాచ్యూ, అన్ని ఉంటాయి
0: అందులో. ఓకే తీసుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇంకా చాలా అడుగుతాను ఇవాళ. దేనికి మీకు సమాధానం తెలిసినా గెస్ట్ చేయాలనుకున్నా మాకు ఫోన్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే. హూస్ దిస్?
5: నమస్కారం, నవీన్ మాట్లాడుతున్నా.
0: హలో సార్, నవీన్ గారు ఎలా ఉన్నారు?
5: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఫెంటాస్టిక్ నవీన్ గారు, చెప్పండి సార్. హ్యాపీ ఫ్రైడే. మీ ఏమనుకుంటున్నారు
5: సార్? నాకు ఒక క్వశ్చన్ సార్, ముందు
0: చెప్పండి సార్.
5: మనం వాళ్ళకి ఇస్తే గిఫ్ట్, వాళ్ళు మనకి
0: ఇస్తే గిఫ్ట్. అందుకే మీరు తెలివైన లిస్నర్ మీద సార్. ఒక పెళ్లికి మనకి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చేసేవాళ్ళు ఎవరైతే జరుపుతున్నారో వాళ్ళు మనకి ఇచ్చే గిఫ్ట్ సార్. సో అది గెస్ట్ కి, అందుకే చెప్పాను క్లియర్ గా, నేమ్ ఏ టిపికల్ గిఫ్ట్ గివెన్ టు గెస్ట్, గెస్ట్ కి ఇచ్చే గిఫ్ట్. చెప్పండి సార్.
5: సో యూజువల్లీ వాళ్ళు ఇచ్చేది ఐ వుడ్ సే yes. నేను రివర్స్ ఆలోచించాను.
0: ఏదైనా పర్లేదు, చెప్పండి సార్. మీరు ఏమనుకున్నారు చెప్పండి.
5: పెళ్లి కాబట్టి ఐ వుడ్ గో విత్ పసుపు కుంకుమ సార్.
0: పసుపు కుంకుమ, ఓకే.
5: రిటర్న్ లో అదంటే ఒక చిన్న కిట్ లాగా ఇస్తారు, ఒక ఫ్రూట్, ఒక క్లాత్ పీస్ అట్లాగా.
0: ఓకే,
5: విత్ పసుపు కుంకుమ.
0: Thank you, sir. I got your answer. Thank you, sir. Thank you. 510-573-2563. If you want to answer to this question, give us a call. Maybe one or two more calls. 510-573-2562. Hi, hello, namaste. Who's this?
6: Hi, hello, namaste. Happy Friday.
0: Nenu Usha matladutunna. Hi, Usha garu. Cheppandi em anukuntunnaru? Popular answer.
6: Yeah, nenu question e samananga ippude evaro cheptunte edo vinnanu
0: miru. Adugutanu, malli adugutanu. జనాలు చెప్పింది మర్చిపోండి. మీరేమనుకుంటున్నారు చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే, అడుగుతున్నా, నేమ్ ఎ టిపికల్ గిఫ్ట్ గివెన్ టు గెస్ట్ అట్ ఎ దేశీ వెడ్డింగ్ అన్న క్వశ్చన్ ని 100 మంది పురజనులను అడిగినప్పుడు మెజారిటీ ఏం ఆన్సర్ ఇచ్చుంటారు?
6: ఇలా అన్నారా, నేనేమి ఇస్తానా ఇంట్లో డెఫినెట్ రిటర్న్ గిఫ్ట్ అని అలా ఏదో ఆలోచించేసాను. అంటే ఇన్ అ దేశీ వెడ్డింగ్ మోస్ట్లీ ఐ గెట్ కుంకుంభరణి ఆర్ సిల్వర్ ఐటమ్ ఇన్ పోట్లీ బ్యాగ్. ఐ మీన్ నాకు వచ్చింది చెప్తున్నాను. బట్ నేను ఇచ్చేదైతే, ఇఫ్ ఐ సంబడి కమ్స్ టు మై హౌస్, మై ఫేవరెట్, నాట్ అ వెడ్డింగ్ ఇన్ జనరల్, ఐ లవ్ టు గివ్ మగ్ విత్ చాక్లెట్స్ ఆర్ కాఫీ.
0: ఓకే,
6: those are my favorite things to okay. give for puja and stuff. Yeah,
0: awesome.
6: With of course haldi kumkum.
0: Thanks, Andy. Thank you, Shari.
6: Thank you so much.
0: Thank you. 510-573-2562. Last caller probably for this question. Hi, hello, namaste. Evaru matladutunnaru?
7: Hello, namaste Andy.
0: Amarnath gar ela unnaru sir?
7: Bhavanani.
0: Chappandi sir, mee answer enti?
7: Aa gift ente samayanni batte standard batti untadani. Even gold chain undochu, diamond ring undochu.
0: సార్ మీరు ఆల్రెడీ కాంప్లికేట్ చేద్దాం అన్నది ఎందుకు? నాకు చిన్న జీవితం, ఏదో ఫ్రైడే షో చేస్తున్నాను. మళ్ళీ మీరు సీజన్ అవ్వచ్చు, ఎంత గ్రాండ్ కావచ్చు, అంబానీ వెడ్డింగా, రామ్ చరణ్ వెడ్డింగా, లేదా మన వెడ్డింగా అనకుండా మీరేమనుకుంటారు చెప్పండి నాకు. గుడి బ్యాగ్స్, ఓకే, ఆసమ్ సార్. గుడి బ్యాగ్స్ లో ఏదో గిఫ్ట్ అంటున్నారు, అంతేనా?
7: అంతే, సర్ప్రైజ్ గిఫ్ట్.
0: ఓకే సార్. అమర్నాథ్ గారు, వెండి భరణి, ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అమర్నాథ్ గారు. మీకు ఎప్పుడు ఆన్సర్ తెలిసినా మాకు ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అమర్నాథ్ గారు, ఈసారి ఐఎమ్ నాట్ కిడింగ్, ఇట్స్ గోన్ బి బ్యూటిఫుల్ మల్టీనేషనల్ పరేడ్, ఎందుకంటే ఇండియా 80 ఏళ్ళు, 250 ఏళ్ళు యునైటెడ్ స్టేట్స్ కలిపి ఆ రెండు దేశాలే కాకుండా ఇట్ విల్ బి ఎ మల్టీనేషనల్ పరేడ్. పలు దేశాల ఫ్లోట్స్ ఉండబోతున్నాయి. ఇండియాలో అన్ని స్టేట్స్ ఉండబోతున్నాయి. సో పరేడ్ చాలా బాగుంటుంది. ఆ పెరేడ్, ఆ పెరేడ్ ఎక్కడ జరుగుతుంది ఈసారి? బ్యూటిఫుల్ డౌన్ టౌన్ శాన్ జోసేలో. అండ్ ఈసారి బిగ్గెస్ట్, యా బట్ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఈసారి కంప్లీట్లీ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పరేడ్, ఫ్రీ ఎంట్రీ టు డే నైట్ మేళా. అది గుర్తుంచుకోవాలి అందరూ. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఈవెంట్ టు అటెండ్. పెరేడ్ చూడడానికి ఫ్రీ, ఇంతకుముందు టికెటెడ్ ఈవెంట్ ఉండేది మేళాకి, బట్ రైట్ నౌ ఇట్స్ నాట్ ఎ టికెటెడ్ ఈవెంట్ ఫర్ దిస్ ఇయర్. వీ వాంట్ మేక్ ఇట్ బికాస్ ఇట్స్ ట్రూలీ స్పెషల్ ఇయర్. ఇట్స్ అ ఫ్రీ ఎంట్రీ టు అటెండ్ ద డే నైట్ మేళా అండ్ ఫ్రీ టు వాచ్ ద పరేడ్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్, గోన్ బి స్పెక్టాక్యులర్ ఇన్ డౌన్ టౌన్ శాన్ జోసే. చాలా పెద్దగా ఉండబోతుంది అమ్మ నాన్న గారు. సో ప్లీజ్ కమ్ జాయిన్. ఐనో మీరు ఎప్పుడు వస్తారు, బట్ లుకింగ్ ఫార్వర్డ్.
7: థ్యాంక్
0: యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, నమస్తే, హూస్ దిస్?
8: హలో.
0: హాయ్, హూస్ దిస్? అక్షిత్ గారు, మీ వాయిస్ కొంచెం లోగా ఉంది సార్, వినిపించట్లేదు. ఇంకా లోగానే ఉంది. అక్షిత్ అన్నారు కదా మీ పేరు?
8: అవునండి. ఇప్పుడు ఎలా ఉంది?
0: ఇంకా ఏదో ఏదో ఏదో బావిలో లోతుగా ఉండి నాతో నాతో గుసగుసలు చెప్తున్నట్టుంది. బాగుంది సార్, ఇప్పుడు బాగుంది. ఎలా ఉన్నారు?
8: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
0: ఇంతకుముందు మాట్లాడుకున్నావా మొదటిసారా?
8: మాట్లాడామండి, లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాము. ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు మీరు.
0: ఎలా చెప్తున్నాండి, ఏదో గిఫ్ట్ ఇచ్చారు సార్, తొక్కలో గిఫ్ట్ అన్నట్టు ఉంది సార్ మీరు చెప్పింది.
8: లేదండి, మంచి గిఫ్ట్ రాజారాణి లేదో వచ్చారు ఇచ్చారు, ట్రై చేస్తాం, బాగుంది.
0: ఓకే, థ్యాంక్ యూ సార్. సక్షిత్ గారు చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? మీరే లాస్ట్ కాలర్ ఈ క్వశ్చన్ కి.
8: అది టిపికల్ గా ఇంకేముందండి, బొచ్చులే కదా, ప్లేట్, గ్లాస్. అంటే కొంచెం మాస్క్ చెప్పానండి, స్టైలిష్ గా చెప్పాలంటే కట్లరీ, అది ఇది చెప్పలేము.
0: ఓకే ఓకే సార్, మీ ఆన్సర్ తీసుకున్నాను అక్షిత్ గారు. థ్యాంక్ యూ. అండ్ అక్షిత్ గారు
8: ప్రైజ్ ఉంటుంది ఏమన్నా మరి
0: చివరిలో చెప్తాను సార్. యా 750 షో 59 వరకు ఉంటుంది, 759 వరకు, అరౌండ్ 57-58 ఇవాళ వచ్చిన కాలర్స్ అందరిలోంచి నేను వన్ ఆర్ టూ కదా, ప్రాబ్లీ 3 లక్కీ విన్నర్స్ ని పిక్ చేసి అనౌన్స్ చేస్తాను. యా
8: ఓకే అండి,
0: థ్యాంక్ యూ సార్. మీకు కూడా హ్యాపీ ఫ్రైడే. వా, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టార్ట్ ఈ క్వశ్చన్ కి. అఫ్ కోర్స్ దిస్ గేమ్ ఇస్ ఆల్వేస్ ఎ ఫన్ గేమ్, బట్ గెటింగ్ దీస్ మెనీ కాల్స్ ఆల్వేస్ గివ్స్ మీ దట్ యు నో దట్ ఎక్సైట్మెంట్ ఫర్ ద షో. అండ్ ఓకే, సో ఐఎమ్ గోన్ గివ్ ఇట్. బై ద వే, ద ఆన్సర్స్ ఆర్ నాట్ మై ఆన్సర్స్. వి పుల్ దిస్ ఫ్రమ్ ఫ్యూ డేటా, ఫ్యూ సోర్సెస్. And whatever I'm reading out is what the sources say. So don't ever take this as a, it's not like a black and white answer. What is the capital of India? It's very easy. We know there's only one answer to that, right or wrong. But this is like a poll question. So we have to go with what we took as our source. So thank you once again. That's the reason we say I love this game, because there's no right or wrong. Everybody is right in their own way. They're giving their perspective, their feedback, their opinion. But I'm also going to give what our source says. So once again, the question on the floor was, name a typical gift given to guests at a Desi wedding. So I'll go from bottom down. At number 6, it's scented candles. About 4%, I believe, said that answer. Number 6 is scented candles. Number 5 is sari, dupatta, clothes, etc. So something to do with clothes, 9%. That's number 5. Number 4 is shagun, envelope with cash. I think a couple of listeners did mention that. So the shagun envelope with cash, that's number 4. Number 3 is dry fruits basket. That's number 3, and that's at 22%. Sorry, that's 15%. Number 3. Number 2 is box of mithai, sweets. That's at 22%, number 2. And number 1, you know, all our listeners got it right. It's the goodie bag that can have a combination of some silver coins or gold coins or kumkum, you know, turmeric, and all the fun other goodie stuff that they put in a goodie bag and give it to you. So that's part of, that is 44% mentioned. That is what is a typical gift given to guests at the Desi wedding. So, yay, you got it right. But like I said, there is no right or wrong here. It's about what we have and just having some fun with it. So I need to go to a commercial break. And here's the next fun question. I'm very excited about this. Name something యూ అసోసియేట్ విత్ ఇండియన్ మూవీస్. నేమ్ సంథింగ్ యూ అసోసియేట్ విత్ ఇండియన్ మూవీస్, దేశీ మూవీస్. అగైన్ ఇట్ కుడ్ బి ఎనీ లాంగ్వేజ్, రైట్? నేమ్ సంథింగ్ యూ అసోసియేట్ విత్ దేశీ మూవీస్. వెన్ దిస్ క్వశ్చన్ వాజ్ పోస్డ్ టు 100 డిఫరెంట్ పీపుల్, వాట్ డూ యూ థింక్ వాజ్ ద పాపులర్ ఆన్సర్? గివ్ అస్ ఎ కాల్, 510-573-2562. 510-573-2562. Once again, the question on the floor: name something you associate with Desi movies. When this question was posed to 100 different people, what do you think was the answer? 510-573-2562. 510-573-2562. A small commercial break and I'll take your calls on the other side. Once again, our studio number, 510-573-2562.
1: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids' activities and more. And brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
9: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasri. I help clients to build wealth leveraging tax deferral strategies. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
10: Mantra India is now available for full service catering.
11: Full service catering.
10: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
1: Please support Sankara Eye Foundation's March to a Million, performing 1 million free eye surgeries every year starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
12: Hi, my name is Akhil.

0: Welcome back to Viri Jallu. I'm your host Kalyan Kattamuri, and today we are doing a Desi family feud on Friday edition on Viri Jallu. And there was a question I asked before the break, and lots of callers are patiently waiting to answer that question. I'm going to quickly ask the question and take the phone calls. Our studio number 510-573-2562. The question on the floor: name something you associate with Desi movies. When this question was posed to 100 different people, what do you think was the most popular answer? Give us a call, 510-573-2562. Hi, namaste, who's this?
1: Hi, I'm Satya.
0: Satya, where are you calling from, Satya?
1: Santa Clara.
0: Santa Clara. Satya, what is your answer?
1: Shah Rukh Khan.
0: Okay, SRK, I'll take your answer. And Satya, August 15th, Saturday, I hope you heard, the biggest and the grandest Indian Independence Day celebrations will be in downtown San Jose, Swadesh. Did you hear about the announcement?
1: Yes.
0: And it's going to be a multinational parade, Satya. Completely free to attend the parade. Completely free to attend the day-night mela. Please join us. For details, AIAevents.org is the website, Satya. Thank you so much.
1: Thank you.
0: 510-573-2562. Hi, namaste. Who's this?
2: Hi, Kalyan Garu. I'm the second caller. I didn't know what was happening.
0: You are still the second caller. Yes, Usha Garu. Me answer it.
2: ఇది ఈ ఆన్సర్ అందరూ చెప్తామండి. ఇది చెప్పకుండా ఎలా ఉంటుంది? మన ఏమంటారు, స్టాంప్, ఐకానిక్ మార్క్. ఇది మ్యూజిక్ అండ్ డాన్స్. పాటలు డాన్స్, ఇట్స్ కాంబినేషన్.
0: ఓకే, ఐల్ టేక్ యువర్ ఆన్సర్. షేర్, యు సౌండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. చూద్దాం మీరు చెప్పింది టాప్ ఆన్సర్ కాదో, బట్ థ్యాంక్ యూ షేర్.
2: అండ్ థ్యాంక్ యూ.
0: 510-573-2562. Hi, namaste. Who's this?
3: Hello, andi. Nenu
0: Uma.
3: This is Uma again.
0: Chappandi, Uma garu.
3: I associate lot of music and dance.
0: Music and dance, and meer kuda.
3: Adena
0: Adhe question. Yeah. Yes.
3: Music. And sarada ga inkodi cheptunnanu.
0: Chappandi.
3: Lot of melodrama.
0: Chappandi, Uma garu.
3: Okay.
0: Chappandi. Oh, me call కట్ అయిపోయింది. బడుమా గారు కాల్ ఇస్ బ్యాక్. ఏదో సరదాగా చెప్దాం అనుకున్నారు. 510-573-2562. హాయ్, నమస్తే, హూస్ దిస్?
4: హాయ్, మళ్ళీ నేనేనండి.
0: చెప్పండి సార్. రమీర్ గారు
4: సార్, ఐ పర్టికులర్లీ అసోసియేట్ విత్ సమ్ ఫన్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఆర్ ఫన్.
0: ఓకే, మీ ఆన్సర్ తీసుకుని
4: థియేటర్ అనుకుని ఫస్ట్ లో
0: కొంచెం తీసుకుంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, నమస్తే, హూస్ దిస్? రాధిక గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రైడే.
5: బాగున్నానండి. మ్యూజిక్ డాన్సింగ్ అందరు చెప్పారు, డ్రెస్సింగ్ కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ చేసుకోగానే మార్కెట్ కూడా వచ్చేస్తాయి ఆ డ్రెస్సింగ్
0: మన ఎలా అంటే మనకి చాలా లావిష్ గా ఉండే మన కాస్ట్యూమ్స్ అంటారా, థియేటర్ మన సినిమాలో
5: కాస్ట్యూమ్స్. అయ్యా, ఇప్పుడు గీతాంజలి వచ్చినప్పుడు గీతాంజలి డ్రెస్సెస్ అనేసి ఫుల్ వచ్చాయి మార్కెట్ లో.
0: అవును,
5: అదొకటి. ఇంకోటి, మనం పంచ్ డైలాగ్స్ కి కూడా చాలా కనెక్ట్ అవుతామండి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలనే తీసుకోండి.
0: సో డైలాగ్స్,
5: అయ్యా,
0: ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ కాలర్, 510-573-2. ఓకే, కాల్ డ్రాప్ అయింది. 510-573-2562. ఓకే, ఇంకా వి హావ్ మోర్ క్వశ్చన్స్ కాబట్టి ఐ వాంట్ టు మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో ఐ విల్ గివ్ అవే ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫన్ ఆన్సర్. వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్ వాజ్, name something you associate with Desi movies. Of course, everybody gave a lot of answers. Here are the, again, like I said, these are not, like, this is from our source. Doesn't have to be, you don't have to take it at the face value, but these are the six that we have. Number six, foreign locations. 4% said foreign locations. Desi movie, you have to have something in the foreign location, a song or a dance or a fight, something foreign locations. And number five, long runtime. That's what people associate Desi movies with. Number five, long runtime, 7%. Number four, ఈజ్ యాక్షన్, స్పెసిఫికలీ ఫ్లయింగ్ కార్స్, ఫ్లయింగ్ ఎవ్రీథింగ్. దట్స్ నెంబర్ 4 ఎట్ 9%. నెంబర్ 3 రొమాన్స్ అండ్ రన్నింగ్ అరౌండ్ ట్రీస్, దట్స్ అబౌట్ 14%. రొమాన్స్ అండ్ రన్నింగ్ అరౌండ్ ట్రీస్. నెంబర్ 2 వాజ్ అ సర్ప్రైజ్ టు మీ అగైన్ ఫ్రమ్ దిస్ సోర్స్, బట్ డోంట్ ఆస్క్ మీ వై. నెంబర్ 2 మెలో డ్రామా, ఎస్పెషలీ క్రయింగ్ మామ్స్, 20% ఐ బిలీవ్ మెలో డ్రామా అండ్ క్రయింగ్ మామ్స్. నెంబర్ 1, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ గాట్ ఇట్ రైట్, అండ్ దట్ ఈస్ వాట్ వీ లవ్ అబౌట్ దేశీ మూవీస్, అండ్ ఎస్ వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్, విచ్ ఈస్ అవర్ సాంగ్స్ అండ్ డాన్స్ రొటీన్స్. దట్స్ అబౌట్ 46%. సో యా, మోస్ట్ ఆఫ్ యూ గాట్ ఇట్ రైట్, బట్ అగైన్ దిస్ ఇస్ మోర్ టు ఫన్ జస్ట్ టు థింక్ అండ్ ఆన్సర్. సో అగైన్ దట్ వాస్ గుడ్. అండ్ ఈస్ ప్రాబబ్లీ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, and I'm pretty sure we all have done this, our moms or grandmoms have done this at home. So I'm very curious what you think you all will answer. So the question on the floor, probably the last question for today, name an ingredient used to cure sickness at home. What is a common thing, a common ingredient that is used by us, or we are told to use by our parents, grandparents, to cure sickness at home? What is the ingredient? So when we asked that, when this question was asked to 100 different people, what do you think was the most popular answer? Give us a call, 510-573-2562, 510-573-2562. Once again, the question on the floor, name an ingredient used to cure sickness at home. When this question was posed to 100 different people, what do you think was the most popular answer? Give us a call, 510-573-2562, 510-573-2562. A small commercial break. I'll take your calls on the other side.
6: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
7: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
8: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
7: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
9: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: Celebrating 16 years on US Airwaves, Villajello Radio.
12: Andarki namaskaram andi, nenu MM Kirwani.
13: Hi, this is A.R. Rahman.
14: Hi, everyone. This is DSP. Me, Devistri Prasad, maatladutunnanu.
15: Hello, guys. This is Mahendra Taman speaking.
16: Nenu mee Bhim Sisirolio maatladutunnanandi.
17: Namaskaram, nenu mee Ram Bediyala.
18: Hi, this is Nikki Jain here.
19: Hi, this is Anu Provence.
20: Hey, this is Yon Shankar Raja.
21: Hi, I'm Gopi Sundar here.
22: Meeru vintunnadi Virijallu Radio.
23: You're listening to Virijallu.
24: Virijallu Radio, na hrudayapoorvaka shubhakankshalu.
25: Ee Virijallu, an evergreen radio.
14: అందరి మనసులో ఎప్పుడు నిలిచిపోవాలని అండ్ ది బెస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్ విరిజల్లు. థ్యాంక్ యూ.
10: Celebrating 16 years on US Airwaves, Virijallu Radio. Ooh la la, mazza chayala.
0: Welcome back to Virijallu. I'm your host, Kalyan Kattamuri, and I'll be taking your calls in just a minute. Thank you so much for patiently holding those lines. And we just mentioned that the most common thing people relate to Desi movies are the songs and the dance routines. And when it comes to songs, Bata and AIA, we bring you a karaoke event every 4 to 6 weeks. It's a beautiful musical evening where you can come sing songs, Telugu, Hindi language, no bar. Again, a beautiful evening over sumptuous dinner at Biryani Junction in Milpitas. And the next edition will be Saturday, tomorrow. Starts at 5:30 p.m. at Biryani Junction, 68 South Abel Street in Milpitas. If you want to sing a song or if you want to be part of a beautiful musical evening, do not miss it. It's amazing. And over sumptuous, delicious food from Biryani Junction over a nominal entry fee. 68 South Abel Street in Milpitas tomorrow. A Bata and AIA karaoke event. Alage, Virijal Srotaliki, Mana Telugu Bhasha, Mana Pillaliki, Kashtanga Kakunda, Ishtanga, Adutu, Padutu, అలవోగా నేర్పించాలంటే తప్పకుండా పాఠశాలలో చేర్పించండి. తరాల వారధిగా సాంస్కృతిక సారథిగా మన మాతృభాష తెలుగుని కాపాడుకుంటూ మన ముందు తరాలకి పంచుతున్న మాధ్యమం పాఠశాల. మన పిల్లలని మన తెలుగు భాషకి దగ్గరే చేర్చాలంటే తప్పకుండా పాఠశాలలో చేర్పించండి. కొత్త విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలకి యూ కెన్ గో టు bata.org or patasala.tana.org. Once again, bata.org or patasala.tana.org. Mana Telugu Bhasha, Mana Pillala Kosam. Patasala registration start aye kotha vidya samvatsaraniki. Go to bata.org or patasala.tana.org. Okay, and now I'm going to take the questions, the answers from all of you. And the question on the floor right now, name an ingredient used to cure sickness at home. And when this question was posed to 100 people, at random, what do you think was the most popular answer? Give us a call, 510-573-2562. Hi, hello, namaste, who's this?
13: Nenandi Radhika, Dublin.
0: Yes, Radhika garu, em anukuntunnaru meeru?
13: Nenu okati ginger ani anukuntunnanu and okati miryal palu.
0: Aha ha, okate miryala gingera.
13: Ginger ani first, tarvata miryal palu second.
0: Malli hello, malli ani ni chupichaddu hello, meer multiple mix chesestunnara. Ginger a, honey a, miryala.
13: అంటే
17: హాయ్ కళ్యాణ్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను. నేను వాలిడేట్ చేస్తాను, గ్రాండ్ మదర్ మదర్ నేను. టర్మరిక్ మిల్క్,
0: టర్మరిక్ మిల్క్, ఓకే, టర్మరిక్,
17: ఇట్స్ మై వాలిడేషన్, విల్ సీ.
0: ఓకే, లెట్స్ సీ, లాస్ట్ టైం యు గాట్ ఇట్ రైట్, లెట్స్ సీ. ఉషా గారు, థాంక్యూ.
17: యా, దిస్ ఇస్ ద ట్రికీ వన్, ఓకే, విల్ సీ.
0: థాంక్యూ సో మచ్ అండి. 5105732562. హాయ్, నమస్తే, హూస్ దిస్?
19: షడి బాయ్.
0: హలో సార్, హౌ, వాట్స్ యువర్ నేమ్?
19: Shadi
0: Bhai. Okay, what is your answer, sir?
19: Chyawanprash.
0: Okay, Chyawanprash. Okay, I'll take your answer, Chyawanprash. Yes, Chyawanprash.

0: Yes, Navin garu cheppandi sir.
1: Sir, Miriyalu.
0: Miriyalu. Okay. మీ ఆన్సర్ తీసుకుంటా నవీన్ గారు, మిరియాలు. యాక్చువల్లీ మిరియాలు ముగ్గురు చెప్పారు ఇప్పుడు మీతో పాటు. ఆసమ్, చూద్దాం.
1: అయితే తూచుతూచు నేను వేరే
0: చెప్తాను. చెప్పండి. అయితే
1: పసుపు.
0: పసుపు. ఓకే, చూద్దాం మీ ఆన్సర్. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 5105732562. హాయ్, నమస్తే. హూస్ దిస్?
2: సతీష్ అండి, ఫేమోన్ నుండి.
0: చెప్పండి సతీష్ గారు. హ్యాపీ ఫ్రైడే సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్?
2: గుడ్ గుడ్, ఆల్ గుడ్.
0: స్వదేశ్ గురించి విన్నారా? తెలుసు కదమ్మా, మీరు వెళ్ళినా సరే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీ మొత్తం మీ సర్కిల్ అందరికి చెప్పండి. దిస్ విల్ బి ఎన్ అమేజింగ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే. మల్టీనేషనల్ పరేడ్, ఫ్రీ ఎంట్రీ, అండ్ మేళా కూడా ఫ్రీ ఎంట్రీ ఈసారి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి స్ప్రెడ్ చేయండి సార్. చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి?
2: టర్మరిక్ అన్నిటికంటే ముందు. అన్ని చాలా ఉన్నాయి, మిరియాలు అవి అన్ని చాలా ఉన్నాయి, బట్ టర్మరిక్ ఇస్ ద ఫస్ట్ వన్.
0: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ ఓన్లీ గాట్ 2 మినిట్స్, ద హోల్ బోర్డ్ ఇస్ ఫుల్, సో ఐ యామ్ గోనా క్విక్లీ గో టు ద ఆన్సర్స్. హాయ్, నమస్తే, హూస్ దిస్? హలో.
3: హలో కళ్యాణ్ గారు, హ్యాపీ ఫ్రైడే, దిస్ ఇస్ దేవ్ షా.
0: హే దే, హౌ ఆర్ యూ?
3: ఐ యామ్ డూయింగ్ ఆల్ రైట్, హౌ ఆర్ యూ?
0: సో వాట్ డు యు థింక్ ఇస్ ద మోస్ట్ పాపులర్ హోమ్ రెమెడీ, దేవ్?
3: ఓకే, ఇట్ ఇస్, సంబడీ విల్ సే ఇలైచి, సంబడీ విల్ సే జింజర్. My answer is ginger. For Indians, it's ginger. And number one, turmeric. And I actually take, my wife and I both have been taking for 8 years a pill that has a combination of ginger and turmeric together. First thing in the morning with my coffee.
0: Okay. So your answer is
3: turmeric. And I put actually turmeric in my coffee as well.
0: Okay. Awesome. I'll take your answer, Dev. Let's see if you got this right. Thank you so much. Thank you. Probably one or two more calls. Hi, namaste. Who's this? సర్వరోగ నివారణి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ కాల్. ఓకే, వన్ లాస్ట్ కాల్. హాయ్, నమస్తే, యువర్ ద లాస్ట్ కాలర్ ఆఫ్ ది డే. వాట్స్ యువర్ ఆన్సర్?
4: గార్లిక్, ఎల్లిపాయలు.
0: ఓకే, మీ పేరు చెప్పాలండి.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్?

0: Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
0: Call Travelopod at 929-269.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: దీపం ఉంటుంది కదా,
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Hey Pilla! అట్లా నవ్విసి స్పార్పు మాకే బాబు.
8: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
7: ఎవడి డప్పుడు కొట్ట

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: Something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏటి నీళ్ళు వస్తుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Good morning, America. Some good old-fashioned summertime showers.
8: Again, we're looking today at...
9: Trump, good morning.
10: Good morning.
8: What's the
10: mess?
8: Scraping your
10: office.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: Bye.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో? అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Uyalaina jampa.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎవరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: back up.
1: We give Porto an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the Porto now.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పెండ్లు అయినా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. Historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bali 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya, silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
7: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీ గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికి మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
8: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగ్దొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
10: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
11: TNC apply.
12: On your mark, get set, transfer.
13: Transfer?
12: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursue app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursue app. Send money to India at best exchange rates.
14: MyPursue. One app, one tap. Download the app today or visit MyPursue.com.
15: We beat Google rates. Check for latest.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు, విరిజలు కార్యక్రమానికి సాటర్డే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ విరిజల్లు డాట్ కామ్. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ్వ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికి వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే తధాస్తు యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ 92.3 FM HD2. అలాగే if you want to join our Virijallu WhatsApp group, an exclusive club, truly exclusive club, where we give away a lot of event tickets, concert tickets, movie tickets. Don't believe us, ask all the members who joined us who won so many gifts in exclusive WhatsApp group. And all these gifts are over and above what we give on air. So me on air iche gifts tho antaku minchi additional ga extra gifts me WhatsApp group lo isthamu. So it's an exclusive club. Join us. And వివరాలు కావాలనుకున్నట్టు if you want to join our WhatsApp group, very simple, go to our Facebook page or Insta page, look for Virijallu, VIRIJALLU, facebook.com/Virijallu, or look for Insta page Virijallu. There is a pinned post with a QR code. Just scan the QR code and join us. హాయిగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేయండి, మమ్మల్ని జాయిన్ అయిపోవచ్చు. లేదా డ్రాప్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com with your name and phone number, as simple as that. Once again, join our WhatsApp group. And my studio number remains the same, 510-573-2562. And today we're going to do our show in English, and we're going to cater this show to all the listeners of Bali 92.3 FM, including our beloved Virijallu listeners. And that fun show is coming to you in just about a couple of minutes. But before we get to that show, we've lost someone very, very special, someone very, very dear, especially the music industry, doesn't matter what language you belong to. This person will always be regarded as one of the stalwarts of Indian music industry. Before we talk about that person who's no longer with us, let's listen to some of the beautiful music. Telugulo ivide paadina konni manchi manchi paatalu medley vinochin tarvata okka sari avu gunchi manam telusukundam.

ఈ రోజు నిజంగా సంగీత ప్రపంచం మూగబోయిందని చెప్పాలి, మరొక్కసారి మూగబోయిందని చెప్పాలి. దిగ్గజ గాయని మణి, గాన కోకిల ఎస్ జానకి గారు మన మధ్య లేరనే వార్తే ఒక దిగ్భ్రాంతికి లోను చేస్తోంది సంగీత ప్రేమికులందరినీ. ఒకట రెండా వేలాది పాటలు అన్ని భాషలలో కూడా, ప్రతి వారికి కూడా ఈమె తమదే, తమకు చెందిన గాయని మణే అన్నంత అపురూపమైన పాటల్ని 6 దశాబ్దాలుగా మనకు అందించారు జానకి గారు. తలుచుకుంటుంటే ఒక్కొక్కరుగా ఈ సంగీత ప్రపంచం మూగబోయేలా అటు బాలు గారు, ఇటు జానకి గారు, బాలమురళీకృష్ణ గారు ఇలా వెళ్ళిపోవటం మనకి ఎంతో శోకదాయకమైన విషయం. అయినా కూడా కొన్ని వేలాది పాటల్లో, ఎంతోమంది భాషల్లో వారు అందించిన ఆ గానాలు మన మధ్య ఎప్పటికీ కూడా అజరామరంగా మిగిలిపోతాయి. వారెప్పుడు మన మధ్య మన జ్ఞాపకాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు.

0: ఎస్ జానకి గారి మీద గతంలో మేము నీరాజనం కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునఃప్రసారం చేయడం కానీ లేదా మరొక ఎక్స్క్లూజివ్ ఎస్ జానకి గారి మీద ప్రోగ్రామ్ త్వరలో చేయడం జరుగుతుంది. బట్ అగైన్ ఫర్ అగైన్ విజయ్ జీ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్, జానకి గారు సాంగ్ సాంగ్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. సో ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ హూ విల్ బి లిజనింగ్ టు అవర్ షో టుడే, వైల్ విల్ బి డూయింగ్ ఏ సెపరేట్ టాపిక్ గేమ్ షో టుడే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఏ ఫేవరెట్ జానకి గారి సాంగ్ దట్ యూ వాంట్ టు లిసన్ టు, డూ కాల్ అస్. వెదర్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్ ఆర్ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ దట్ డజంట్ మ్యాటర్, బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ లిసనింగ్ టు అ బ్యూటిఫుల్ జానకి గారు సాంగ్ టుడే, వీ గోన్ ఆనర్ దాట్ అగైన్. సో డూ కాల్ అస్. అవర్ స్టూడియో నెంబర్ ఈస్ 510-573-2562, 510-573-2562. సో టుడే విల్ బి డూయింగ్ the theme that we've decided to do, and in parallel we'll also be playing various songs of S. Janaki Garu from multiple languages. Again, based on the requests we get, we'll be playing as many songs as we can. Once again, like Vijay Ji mentioned, few people leave such a deep impact in our lives, where they stay with us when we are happy, when we are sad, through all our emotions. And I don't think we can say that with, again, no disrespect, but maybe it's the people that we grew up with, or it's the kind of impact is not there anymore.
1: The voice that we grew up with and the emotions that we share.
0: Absolutely. So it's as if like that person is sitting next to us and either soothing us, keep motivating us,
1: or cheering us,
0: whatever it is. So, and Janaki Garu has definitely done that for a lot of us. And like Vijay Garu mentioned, it's unfortunate that we've lost Janaki Garu and she's not there. Like we said with Balu Garu, and that's true with some of these truly special people. Yes, they might have physically left us, but they will eternally stay with us through their music, through their songs, and the impact that they will have on us for the years to come. So with that, we're going to cherish Janaki Garu's songs. We'll be playing different songs through
1: various... So let's together cherish her songs. Yes. It'll be a fun, engaging topic today because we are saving mana Janaki Garu meeda pratyekamaina karyakramanni manam save chestunnamu. బికాస్ ఇవాళ పొద్దున్నే అందింది వార్త. సో ఆవిడ మీద నాలుగు పాటలు వేసి ఆవిడ సెలబ్రేట్, అదే
0: అలా ఇష్టం లేదు మాకు,
1: అదే సెలబ్రేట్ చేసుకునే కెరియర్ కాదు ఆవిడది. సో మంచి కూలంకషంగా చక్కటి కార్యక్రమం ఆవిడ మీద మనం చేసుకుందాం ఈ రోజున. వైల్ లెట్ అస్ సెలబ్రేట్ హర్ మ్యూజిక్, ఇట్స్ అ ఫన్ టాపిక్. ఎనీబడి కెన్ కాల్ అస్ ఎనీ లాంగ్వేజ్ అండ్ డూ కాల్ అస్ అండ్ రిక్వెస్ట్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సాంగ్స్ వైల్ ఎంజాయింగ్ ద గేమ్ షో.
0: హాయ్ నమస్తే, హూస్ దిస్?
2: నమస్తే అండి, నా పేరు కరుణ, సాంద్రమో నుంచి.
0: హాయ్ కరుణ గారు, బాగున్నారా?
2: బాగున్నా, మీరు బాగున్నారా?
0: ఐఎమ్ షూర్ మీరు వెంటనే ఫోన్ చేశారంటే జానకి గారు అంటే మీకు చాలా ఇష్టం, జానకి గారి పాటలు అంటే మీకు చాలా ఇష్టం. చెప్పండి కరుణ గారు, మీకు ఇష్టమైన జానకి గారి పాట ఏంటి?
2: మాటే మంత్రము.
0: మాటే మంత్రము
2: చాలా ఇష్టం.
0: బ్యూటిఫుల్. ఓకే
1: కరుణ గారు, ఎక్కడి నుంచి?
0: సాంద్రమో.
2: సాంద్రమో.
1: ఓకే కరుణ గారు, జానకి గారిని గుర్తు చేసుకుంటూనే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీ ఊరు దగ్గరే లివమూర్లో
0: ఒక్క నిమిషం, మాటే మంత్రము శైలిజ గారు అండి, యాక్చువల్లీ బాలు గారు శైలిజ గారు పాడిన.
1: ఆవిడ మౌనమేళ నోయి అనుకుని ఉంటారు. ఐనో, నాకు తెలుసు ఆవిడ ఏమనుకుంటున్నారు. కరుణ గారు అలాగే, కరుణ గారు సాన్రమోన్ అదే లివమూర్లో 26th సుమా కనకల గారి ఎక్స్క్లూజివ్ గేమ్ షో ఫన్ నైట్ జరగబోతోందండి. ఐ హోప్ యుల్ బి ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఓ పర్ఫెక్ట్. లివమూర్లో కొత్త సరికొత్త ఈవెంట్ సెంటర్ ఉంది, ఇట్స్ కాల్డ్ రూబీ ఈవెంట్ సెంటర్. అందులో July 26th సండే 5 PM నుంచి సుమా గారు విల్ ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ గేమ్ షోస్, క్విజ్ షోస్ ఫర్ 3+ నాన్ స్టాప్ అవర్స్ విత్ సంప్చుయస్ డిన్నర్. And it's open for girls, groups, families, couples, singles, everyone.
2: Nice.
1: So tickets are already open. You can go to bata.org. Mm-hmm. Sure,
2: Andy. Correcting, indaga meer medley lo jummandi naadam kuda Susila gar.
0: Susila gar, okay. My mistake. On the fly.
1: Aithe iddaru chellu ku chellu.
0: Yes, exactly.
1: Okay, na?
0: That is true. My bad. That is my bad. అచ్చు తప్పు నాది, ఎందుకంటే ఆన్ ద ఫ్లై నేను లైన్అప్ చేశాను అది. థ్యాంక్ యూ కరుణ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి విజయజ్యోతి గారు.
3: జానకి గారి పాట కదా?
0: అవును, మీకు ఇష్టమైన పాట
3: చాలా. అసలు
1: సేమ్ థింగ్, అదే అందుకనే వి డోంట్ వాంట్ టు రష్ ఇన్ టు డూయింగ్ అ హాఫ్ బేక్ ప్రోగ్రామ్. చక్కటి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ తర్వాత చేద్దామని. నౌ వి హావ్ టు మూవ్ ఆన్ అలాంగ్ విత్ హర్ మెమరీస్.
2: నాకు మూడు పాటలు చెప్తాను మీకు ఏది ఏది దొరికితే. వెన్నెల్లో గోదావరి అందం, మేఘమా దేహమా,
1: బ్యూటిఫుల్
2: ఆకాశం మేనాటి.
0: సరదాగా మేఘం వేద్దాం ఇవాళ. ఏం పాట కావాలో ఆవిడకి తెలుసు, మనకు మూడు ఇచ్చి ఒకటి వేయండి అన్నారు. నేను అడిగితే మళ్ళీ చిచ్చి అదొద్దు మాకు ఇది కావాలంటే.
1: అన్ని తప్పులే చేస్తుంటాడు, మర్చిపోండి. అండ్ మీరు మేము సరదాగా ఒక ఈవెంట్ మీకోసం తీసుకొస్తున్నాము. సుమా గారు, సుమా కనకాల గారి తోటి ఫన్ గేమ్ నైట్ July 26 తెలుగు కార్యక్రమం. ఆడ 3 hours మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. మీరు వస్తున్నారు కదా, ఇట్స్ ఇన్ లివర్మోర్, మీకు పెద్ద దూరం కూడా కాదు. మీరు ఇంకా నాకు నోట్ చెప్పకూడదు, 26th సండే స్టార్టింగ్ ఫ్రమ్ 5 PM. ఓకే లివర్మోర్ రూబీ సెంటర్. అండ్ ద టికెట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ bata.org. తీసుకోండి. వెరీ అండ్ ఇట్స్ యాక్చువల్లీ బ్యాంక్వెట్ సెట్టింగ్ ఇంక్లూడింగ్ sumptuous dinner, photo ops, dances, multiple special things are happening aa roju.
2: Okay
1: tappakunda randi meeru mi friends. Yeah.
0: thank you 5105732562.
1: Hi, mi peru endi?
3: Satish ande prem undandi.
1: Satish garu cheppandi sir, manaki baaga ala manasulo ala eppudu talchukunna ala medile oka janaki gari paata meeku.
3: అదే మార్నింగ్ లేవగానే ఫస్ట్ న్యూస్ అదే
1: విన్నాను.
3: అండ్ మీరు ఫస్ట్ వేసిన పాట మౌన మేళం, అసలు యాక్చువల్ గా సాంగ్ మెస్మరైజింగ్ సాంగ్, నాకైతే అదే సాంగ్ కావాలి. అండ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే నాకు తెలుసు జానకి గారు చాలా చిన్న పిల్లల గొంతులో చాలా పాట పాడినారు, గుర్తుకు రావట్లేదు. యా ఫస్ట్ యా చెప్తాను, ఇన్ కేస్ పాసిబుల్ అయితే అది కూడా
0: జిలిబిలి పలుకులు ఒకటి చాలా బాగుంటుంది. అంటే ఆవిడ వైవిధ్యం చూపించిన పాటలు.
3: చిన్నపిల్లలు అయితే నాకు తెలుసు గొంతు తనదే జానకి గారిదే.
1: అదేనండి సప్తపదిలో గోవుల్లు తెల్లన గొప్పయ్య నల్లన అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఒకటి నాకు తెలుసు. బట్ ఇంకా వేరే కూడా ఉంది, ఇంకొక సాంగ్ ఉంది ఆవిడ అచ్చంగా చిన్నపిల్లల పాడిన పాట కూడా ఉంది, డెఫినెట్లీ. అండ్ సతీష్ గారు, దిస్ ఇస్ వి బ్రాట్ అ వెరీ ఫస్ట్ టైం కపుల్స్ అండ్ సింగిల్ గర్ల్, ఐ మీన్ సింగిల్ గర్ల్ కాదు, గర్ల్ స్క్వాడ్స్, విమెన్ కపుల్స్, మెన్ అందరూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తున్నారు సుమా కనకాల గారు ఆన్ July 26. సో కపుల్స్ వస్తే కపుల్స్ షో, మిగిలిన వాళ్ళు వస్తే రకరకాల షోస్ కండక్ట్ చేస్తున్నారు, రావాలి తప్పకుండా. అండ్ ప్లీజ్ ప్లీజ్ గ్రాబ్ దోస్, మీ ఫ్రెండ్స్ కొంచెం మొబిలైజ్ చేయండి, బికాస్ వీ ఓన్లీ హావ్ 15 more days టు గో, సో వీ నీడ్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సతీష్. ఓకే
0: సో వీ గోన్ అనౌన్స్ today's topic, and like I said, we're going to keep this today's topic in English, and it'll cater to all the listeners of Bali 92.3 FM, including our beloved Virijalu listeners. You can participate in the show. Our show studio number is 510-573-2562. But like I said, throughout the show, we'll be featuring some beautiful songs of Janaki Garu. But if you want to request...
1: Absolutely. We have listeners from all parts of India, and... if you request, like to request a Tamil song or a Kannada song or a Malayali song or even a Hindi song of S. Janaki, this is the time to call us while we are playing the game with us.
0: So okay. What is today's game?
1: Today's game, you know the game, so you know the questions you ask. So I think you should float the first question.
0: So we do this game at least twice in a year on Virijallu without repeating the questions, and it's the family feud. And yesterday I did a Desi family feud edition, and it was so much fun. All I could ask was 3 questions. We got phenomenal response. So much fun that we had yesterday. And I told Vijayji we had few different topics to consider today. And I said, hey, that was so much fun yesterday. We should just extend it today. And that's what we're going to do. So for those of you who know Family Feud, I don't have to explain. But for others, I'll quickly explain what the game is. A question gets posed to 100 different people. And you need to tell us what you think was the most popular response for that question. Again, when a question gets posed to 100 different people, you need to tell us what was the most popular answer for that question, not what you think is the answer, what you think was the most popular answer for that question. And today we're going to pick, we're going to ask a bunch of Desi topics. These are questions that we as Desis can relate to, especially folks.
1: Customized especially for us, NRIs, Desis.
0: Yes, exactly. So I leave, Vijayji has got a bunch of 30 questions. I let her pick the questions that she finds exciting to navigate throughout the 2 hours. So again,
1: but how do I know which ones you asked?
0: No, these are all things I did not ask. These are all brand new 30 questions for you. So once again, we're going to ask a question and you need to think about what could have been the most popular response to that question. Give us a call, fun question. And of course, we'll give out the answers for each one of those. Our studio number 510-573-2562. 510-573-2562. Desi Family Feud, Virijallu Edition. We are super duper excited. Why don't you ask your first question? And I want to talk about the most exciting event coming to the Bay Area in about 30 days.
1: So as we know, I want to pick a food related question. My first thing, this is a lunchtime. People will be driving. And so let me ask the very first food related question. Serena?
0: Okay.
1: I know we love Indian food. We love Desi food. And we visit, we go to each and every Desi restaurant that's coming out there. But do you know we also love other cuisines?
0: Of course.
1: Okay, so this question is to just get an idea. Name an American fast food chain that is secretly loved by Desi parents. Trust me, if you give a chance, of course we go to, we all love different cuisines.
0: Parents.
1: Yes, we all love different cuisines. But if it comes to a fast food chain and let's say you're driving, I'm sure we all have that one fast food chain that we love. Or maybe want to pick food from that fast food chain. So let me, am I giving the,
0: No.
1: Okay, yeah.
0: It's an open-ended question. They need to call. So you need to answer, you need to call and answer. Tell us what you think was the most popular answer for that question. Again, the question is?
1: Name an American fast food chain that is secretly loved by Desi parents. And by the way, just for calling our show today, we're giving away a lot of movie tickets for the movies that have just released. Telugulo, Akhil Akineni Lenin Chitram Vijayavantanga Nadustondi. It's a very unique rural setting film. Chala Baundi. Akhil movie is up there. And idem really, I think it's one nice Tamil love story that released. And of course, Main Vapas Aaunga is still going strong. And Golmala or Dhamal, Ajay Devgan movies, that is making waves. So a lot of movies from different regions are playing in Cine Lounge. So lucky winners will win movie tickets as well today. So all that you have to do is call us at 510-573-2562. Call us and you can also request your favorite S. Janaki's Amma's song. And call us to get all these free movie tickets. So the first question, it's just a poll question. It's your choice. If you're driving, not a poll question.
0: Yeah. So name an American fast food chain that's secretly admired by Desi parents. When this question was posed to 100 Desi parents, what do you think was the most popular answer? That is what you need to tell us. Give us a call. 510-573-2562, 510-573-2562. The board is full. I'm taking Vijayji, we need to take a break. She's saying nothing doing. We're taking the calls. She always won the last 14 years. Nothing changes today. So we'll take the phone
1: 16
0: call.
1: 16 years.
0: 16 years. 510-573-2562.
1: You make a mistake. 2562. Isn't that a very,
0: okay,
1: very bad mistake?
0: Let's take phone calls.
1: You're saying 14 years? You should
0: calls.
1: Be fired with let's immediate effect.
0: Okay, let's take
1: phone. Hi, calls. Welcome to Virijallu.
4: Hi.
1: Hi, who's this?
4: Aryan speaking from Dublin, California. This is Meenakshi speaking from Dublin.
0: Okay, your voices are very low. I heard Aryan. Go ahead and give us your answer.
1: And I heard Meenakshi and Aryan, right?
4: Yeah.
1: Okay, got your names and you're from Dublin. Excellent. What's your choice? What's your favorite American fast food? Desi's all most of the
0: parents.
1: Parents,
0: okay.
1: Yeah.
0: Okay, what do you think was the answer? Most popular answer?
4: I think it's Panda Express.
0: Panda Express. Okay, let me ask you the question. What is your parents' secret favorite American fast food chain?
4: Chipotle?
0: ఓకే
1: లైక్ ద పేరెంట్స్ స్పీక్స్
0: బై ద వే వెన్ వి సే అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ ఎనీ ఫాస్ట్ ఫుడ్ చైన్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఓకే సో ఇట్ డజంట్ హావ్ టు బి
1: సంథింగ్
0: ఎస్టాబ్లిష్డ్ హియర్ యా థాంక్ యూ దట్ వాస్ అ ఫన్ స్టార్ట్ ఆర్యన్ అండ్ మీనాక్షి థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ 510-573-2562 ఆర్ స్టూడియో నెంబర్
1: హలో వెల్కమ్ టు విరిజల్లు
5: నేను రాధిక అండి డబ్లిన్ నుంచి
1: రాధిక గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుమా కనకాల గారి ప్రోగ్రామ్ గురించి విన్నారా ఒకసారేనా
5: ఇవాళనే చూసానండి అది చాట్ లో విరిజల్లు చాట్ లో చూసాను వాట్సాప్ గ్రూప్ లో
1: ఓకే ఆసమ్ అండి వస్తున్నారు కదా యు కమింగ్ రైట్
5: రావట్లేదండి లేదు నేను రావట్లేదు
1: ఎందుకు
5: నేను ఇండియాకి
1: ఓకే ఓకే అయితే సరేలేండి ఓకే ఓకే అదొక్కటే మీరు మిమ్మల్ని క్షమించగలం మేము okay but radhika you have lot of friends and please mobilize please share it in your
5: circle forward chesanu group lo kuda
1: okay okay excellent excellent radhika garu so, tell me what's your favorite fast food chain
5: taco bell
1: taco bell okay alage mari yes janaki gari your favorite song
5: naaku favorite song ante naaku aakal rajyam lo aa song chaali
1: ishtam kanni pillavani kannulu unnavani okay
5: kannani ennenu aa song chaali ishtam
1: got it and throughout నాకు ఇవాళ మీరు కాల్ చేసి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు విరిజల్లు
6: హలో హలో థ్యాంక్ యూ
1: హాయ్ హూస్ దిస్
6: గోకుల్
1: హాయ్ గోకుల్ ఐ థింక్ యు ఆర్ సైమల్టేనియస్లీ లిస్నింగ్ టు ది రేడియో ఇఫ్ యు ఆర్ ప్లీజ్ టర్న్ ఇట్ డౌన్ కంప్లీట్లీ అండ్ గివ్ మీ యువర్ ఆన్సర్
6: Yes, of course.
1: Yeah.
6: So my answer is this for the fast food question
1: mm-hmm.
6: is going to be Taco Bell.
1: Taco Bell. Okay. And Gokul, which city are you calling from?
6: I'm calling straight from Fremont.
1: Oh, Fremont. Okay. Awesome. Awesome, Gokul. And also the couple of dates, remember, please remember August 15th, we are doing a grand India Day parade in San Jose. In San Jose, in Christmas in the Park area, it's a spectacular Independence Day event called Swadesh. Mark your calendar and come to San Jose.
6: I got it. August 15th. I'll be there. Thank you.
1: Thank you, Gokul. Yeah. Mm-hmm.
0: 510-573-2562.
1: Hello. Welcome to Virijallu. Hello. You're on air. Hi. Hi. Who's this?
7: This is Ritu. Can you hear me? I'm driving.
1: Yes, Ritu ji, I can hear. It's my co-host messed up your calls.
7: Oh, okay. Is the question still
1: yes.
7: on the non
1: fast food?
7: Indian food?
1: Yes.
7: The fast food?
1: Yes.
7: I am thinking Taco Bell. I didn't hear anything because I was on hold in the car.
1: Okay. So that you think that'll be your choice, right? If you
7: yes.
1: have to pick all the fast food chains in mm-hmm. one while you're driving, it'll be Taco Bell. Okay.
7: Correct.
1: Your family members have any other choices or they all love Taco Bell?
7: Everybody loves Taco Bell.
1: Okay. What's your favorite item there?
7: I love chalupa. My kids love Mexican pizza.
1: That's all I love too, chalupa. Okay. And Ritu ji, please mark your calendar ki August 15th ko, teak on the same day, there is a grand India Day parade in San
7: yes,
1: Jose.
7: Yes, I'm bringing my daughter also.
1: Awesome. And awesome. Please follow us on AIA.events and you can just share it or share all the information with everyone.
7: Thank you
1: Rituji and also you can call us again. There are so many questions, so you can call us again. Yeah,
7: sure.
0: And this is exactly what happened yesterday. It was I could only finish three questions and we've got more callers
1: yes,
0: for this one. 510-573-2562.
1: Hi there, who's this?
8: Hi, I'm Sia.
1: Sia, where are you calling from, Sia?
8: I am calling from Fremont.
1: All right, Sia. So what's your favorite fast food and what's your parents' favorite?
8: My favorite fast food is Chipotle.
1: Mm-hmm.
8: And my parents' fast food is also Chipotle.
1: Okay, dear. Thank you so much, Sia. Thanks for the call. Hello, welcome to Virijallu.
9: Hi, Andy.
1: మీ పేరు అముక్త. హాయ్ అండి అన్నది ఎవరు చెప్పండి నాకు. ఐ నో టు నో మామ్స్ నేమ్.
9: పల్లవి.
1: పల్లవి, హాయ్ పల్లవి, హౌ ఆర్ యూ?
9: I'm doing good.
1: And Amukta and Pallavi, what is your choice?
10: So I think it's Domino's, but my mom thinks it's Chipotle.
1: You think it's Chipotle?
10: It's Chipotle. My mom thinks it's Chipotle, but I think it's Domino's.
1: What's the, I didn't understand.
0: We got what your mom thinks. We are not able to hear you properly.
9: I think it's Chipotle. My daughter says that she thinks it's Domino's.
1: Oh, Domino's. Okay.
0: Yeah. Let's see if the parents know themselves better or the kids know the parents better. In few
9: yeah,
0: minutes.
9: Sure.
0: Thank you.
1: And
0: believe it or not, we've been trying to go to the next question, but the board is super full.
1: No, it's good. It's good. We want to know. And Amukta and Pallaviji, please block the 15th August for the Grand India Day Parade in San Jose. Believe me, on the streets of San Jose, it'll be spectacular. 80 plus floats representing Indian culture and heritage. Please come. And Pallavi garu, meeru Telugu anukunta kada? Okay, Pallavi garu and everyone listening out there, all our Telugu friends, Suma Kanakala, the world renowned MC anchor, is coming to Ruby Event Center in Livermore. And that's happening on Sunday, July 26th, just 15 more days to go, starting from 5 p.m. And 3 hours of non-stop games and fun entertainment by Suma Kanakala. And there are lots and lots of 50 plus gifts, along with sumptuous dinner and many more entertaining things that will happen that day. So what you're saying, all tickets are available on bata.org. Hello, welcome to Virijallu.
11: Hello.
1: Hi, you're on air.
11: Yeah, this is Srinivas Rao calling from Dublin. My family first time call chestundi.
1: Oh, very nice. Very nice, Andy. Welcome to our show.
11: And we are driving to Santa Cruz Mystery Spot.
1: You'll love it. Mm.
11: Yeah, food kosam vedutunte meeru food ani gurinchi chestaru.
1: And you decided to call. Okay, tell me, what's your favorite?
11: My kids' favorite is Panda Express.
1: Mm.
11: But నా ఉద్దేశంలో టాకో అనేది ఈజీ ఫర్ ద పేరెంట్స్ టాకో బెల్ అనేది
1: ఓకే సో యువర్ ఫ్యామిలీ స్ప్లిట్ బిట్వీన్ టాకో బెల్ అండ్ పాండా ఎక్స్ప్రెస్ గారెట్
11: మై డాటర్ పాండా ఎక్స్ప్రెస్ మై సన్ అండ్ మై వైఫ్ చిపోట్లే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్
1: గుడ్ దట్స్ హావింగ్ నాట్ హావింగ్ ఒపీనియన్ makes a happy family. Right, Srinivas garu?
11: Yes. It is my first time. I never went to know. I first time call cheyadam.
1: Oh, nice.
11: Virijan lo chala baaguntadandi ante naaku oka song manchiga ishtam untundadi. Meeru old song vestuntaru. Endi oka kid ఎగ్జామ్ వెళ్ళాలంటే కడుపు నొప్పి అంటాడు గారెలు తింటాను అంటాడు మీకు గుర్తుందా సాంగ్
1: అవును
11: అంటే అమ్మ కడుపు నొప్పి అదేదంటాడు అది సాంగ్ బాగా నచ్చుతుంటది
1: థ్యాంక్ యూ అండి అండ్ మీ ఫ్యామిలీ అంతా సరదాగా ఉన్నారు and Suma Kanakala garu, she's doing a family fun evening on July 26th in Livermore, so tappakunda randi.
11: లేదండి,
0: వెరీ ఈజీ అండి. మీరు ఫేస్బుక్ లో ఉంటే కనుక facebook.com/virijallu వెళ్ళండి, virijallu. అలాగే మా ఇన్స్టాగ్రామ్ లో విరిజల్లు సెర్చ్ చేయండి, virijallu. ఆ రెండు పేజీలకు దేనికి వెళ్ళినా సరే దాని పోస్ట్ ని పిన్ చేసి పెట్టాం ఆల్రెడీ. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జాయిన్ అయిపోవచ్చు సింపుల్ గా, రైట్, ఆటోమేటిక్లీ. లేదా జస్ట్ డ్రాప్ అస్ అన్ ఈమెయిల్ అండి, virijallu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, విల్ యాడ్ యూ ఇన్.
11: ఓకే, థాంక్స్ సర్. మేము వస్తాం, ఐ థింక్ సుమా కనకల దానికి. యా, మూవింగ్ టు డబ్లిన్.
1: ఓకే, అండ్ ఇట్స్ జులై 26 అండ్ త్వరగా తీసుకోండి బికాజ్ ఇట్స్ వెరీ లిమిటెడ్ కెపాసిటీ హాల్. అది చాలా బాగుంది, కొత్త హాల్ అది.
0: ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి సుమా కనకల.
11: Huge fan of Suma Kanakala.
1: Wow. And yeah, this is really up close and personal with Suma garu because she's spending almost 3 hours with us. So she'll be coming to manandri tables daggariki vastaru. She's going to include everybody.
0: Idi guru garu peru enti?
1: Srinivas Rao garu tho specifically game show.
0: Srinivas Rao garu adagandi oka main question. Akkadiki vachandi, maa amma gallandaru parulu isthara, comedy lu chestara, aadalandaru kalisi cheppandi first maaku.
1: Ala cheyyaru sir. అలా చేయరు సుమా గారు, అందరి పక్షపాతి,
0: అందరి పక్షపాతి, ఆడవాళ్ళు ఎక్కువ పక్షపాతి సార్, చూడండి సార్ మీరు.
11: కానీ మనం మనం తట్టుకోలేరులండి, మనం దిగామంటే. బట్ ఐ థింక్ తెలుగు నాకు ఈ మధ్య నేను మొత్తం నాన్ స్టాప్ గా పెడుతున్నాను విరిజల్లో. వెరీ గుడ్ అండి మీ యాంకరింగ్ గానీ, మీరు డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ చాలా బాగుంటది.
1: ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, AIA.events అండ్ BATA.events
0: ఇన్స్టాగ్రామ్ లో.
1: Okay, thanks, and good luck to you. Okay, thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and thanks, and
0: me go, where is that question? Okay, yeah. So 1, 2, 3, 4, 5, 6. Okay, here you go. At number 6, Domino's at 3%.
1: Whoa, awesome.
0: Okay. Mm. And I believe we asked for extra red pepper flakes, specifically.
1: Always.
0: Number 5, Dunkin' Donuts.
1: I don't agree with this.
0: 5%.
1: I want to keep Panda Express at number 5.
0: Okay.
1: No Dunkin' Donuts.
0: Oh, number.
1: Because people stop at Dunkin' Donuts for coffee and like donuts. But at 5, it should be Panda Express.
0: No, this is poll of polls. So number 4.
1: I'm changing it.
0: Number 4 is Chipotle at 11%.
1: Chipotle at number 4?
0: Yes.
1: I'm surprised.
0: Number 3, I agree. I don't think it's Desi parents' choice. They have no choice. It's In and Out.
1: Oh, yes.
0: At number 3. And yes. It's a tie, actually. In and Out and Shake Shack at 13%.
1: Shake Shack?
0: Yeah.
1: I don't know.
0: At number 2, a lot of people mentioned that Taco Bell.
1: Oh, there is number 1?
0: There's number 1.
1: Seriously?
0: Nobody said it. There's number 1. I think that is true. Number 2 is Taco Bell at 30%. Number 1 at 38% is, with the drum roll,
1: Subway.
0: Eat fresh. Subway. Okay.
1: I bet everyone who called today will disagree with number 1.
0: So we need to go to a small commercial break, but okay, let's go to into small commercial break with a beautiful song of Janaki Garu. Indaka manu anukunnam pillala voice kuda chala alavokaga mix chesina paatalu chala unna sare saptapadilo ee paata matram chala chala baaguntundi. Ee paata vintu ochina commercial break, we'll see you on the other side with another very interesting Desi Family Feud question. Don't go anywhere.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: San Francisco
8: and Oakland.
7: A Silicon Valley Asian Media Group owned station.
9: Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod. Powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
10: హాయ్, లాకర్ లో ఉన్న మీ పాత బంగారు గాజుల్ని ఏం చేయాలో తెలియడం లేదా? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
11: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
12: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
13: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
14: TNC apply.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com. Mm-hmm.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit